పసరి తులాయే బన్న పని లాగనచ సరం మలాయే శుభాయ శయ శికో కరాయే శరీరో మైలే।

0: వంచిన రాజా పాఠం నేను రాధికాకే ఆమా వంచిన రాజా పాఠం
1: యశ్వ లీలా దీన్ని బరి పని గావును సప్నంచా